0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీవారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.
1: ఓం నమో వెంకటేశాయ పాడుతూ స్మరిస్తూ పలుకుతూ శుభోదయం, నమస్కారం. హరే శ్రీనివాస. శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం. ఉదయపు వేళ మీరు వేచి ఉంటారు ఈ విశేషమైన తెలుగు కార్యక్రమం వినడానికి. 40 రోజులకు శ్రీ వెంకటేశ్వర మండల వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా ప్రతి ఉదయం ఇదే సమయం ఇదే ఛానల్ మీద విశేషమైన కార్యక్రమం ప్రసారం అవుతున్నది. వెంకటేశ్వర స్వామి కటాక్షంతో ఈ 40 రోజుల వ్రతం ఎంతో బాగా జరుగుతుందని అనే నమ్మకంతో పదండి శ్రోతలరా, విందాం కొన్ని మాటలు శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా శ్రీ శిక్ష కన్యా నుంచి.
2: శ్రీ వెంకటేశ్వర స్వామి ఉపవాసం. అందరికీ మా నమస్కారం. ఈరోజు మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధనతో ఎంతో ముఖ్యమైన ఉపవాసం గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం. ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండటం మాత్రమే కాదు. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివసించడం, అంటే భగవంతునికి దగ్గరగా ఉండటం, మన మనస్సును స్వామి వారిపై నిలబెట్టడం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తితో ఆరాధించే సమయంలో ఉపవాసం పాటించడం ద్వారా మనలో మన ఆత్మలతో నియంత్రణ, భక్తి, సమానం మరియు ఏకాగ్రత పెరుగుతాయి. మన శరీరానికి ఆహారాన్ని కొంతకాలం తగ్గించినట్లే మన మనస్సులోని కోపం, అసూయ, అహంకారం, చేదు ఆలోచనలను కూడా తగ్గించుకోవాలి. స్వామివారి వ్రతం లేదా ఉపవాసం చేసేటప్పుడు మనం కేవలం నేను భోజనం చేయలేదు అని భావించకుండా స్వామివారి నామస్మరణలో స్తోత్ర పఠనం, ధ్యానం, సేవ మరియు దానం చేయడానికి సమయాన్ని కేటాయించాలి. మన పెద్దలు ఉపవాసానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు, ఎందుకంటే ఉపవాసం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మన కోరికలను నియంత్రించగలిగితే మన జీవితాన్ని కూడా నియంత్రించగలం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తిలో ముఖ్యమైనది మనం ఎంత కఠినంగా ఉపవాసం చేశామనేది కాదు, ఎంత శ్రద్ధతో, ఎంత పవిత్రమైన మనస్సుతో స్వామివారిని స్మరించాలి. అందుకే ఉపవాసం చేసే ప్రతి భక్తుడు ఆ రోజు స్వామివారిని స్మరిస్తూ గోవింద గోవింద శ్రీనివాస వెంకటేశ్వర అని నామస్మరణ చేస్తూ తనలోని మంచి గుణాలను పెంపొందించుకోవాలి. చివరగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృప మనమందరిపై ఉండాలని, మనం మన కుటుంబాలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి మరియు సుఖ సంతోషాలను ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. గోవింద గోవింద. మీరందరికీ మా ధన్యవాదాలు. జై శ్రీ వెంకటేశ్వర స్వామి.

హిందూ మతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధింపబడే ప్రముఖ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. అలాగే ఈ మాటలలో మీరు విన్నారు వెంకటేశ్వర స్వామి గురించి. ప్రతి ఉదయంలాగా ఈ ఉదయం కూడా మీరు విన్నారు ఓ ప్రవచనం. అయితే శ్రీ శిక్షకన్యాకి మా కృతజ్ఞతలు సమర్పిస్తూ మన ఈ ఉదయపు వేళ కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ వెంకటేశ్వర స్వామి మీ మీద ఎంతో ఆశీస్సులు చల్లుతారని అనే నమ్మకంతో వందనామి దగ్గర సెలవు తీసుకుని నమస్కారం. హరే శ్రీనివాస.

ఇప్పుడు మీకు తయారీ విధానం చెప్తాను. మొదట సన్నగొన్న బియ్యం ఇంకా పచ్చి పెసరపప్పు రెండింటిని స్వల్పంగా వేపండి ఒక గోధుమ రంగు వచ్చే వరకు. ఆ తర్వాత ఒక గిన్నెలో 3 కప్పుల నీరు వేసి బియ్యం పెసరపప్పు వేసి ఉడకబెట్టండి. నీరు కరిగి బియ్యం పప్పు నిగారించే వరకు ఉడికించండి. ఆ తర్వాత బియ్యం పప్పు ఉడికిన తర్వాత ఆ మధ్య పాలను చల్లగా జత చేయండి. ఇది పొంగలికి రుచిని ఇంకా మృదుత్వాన్ని ఇస్తుందన్నమాట. ఇప్పుడు చక్కెరను బియ్యం పప్పు మిశ్రమంలో జత చేసి దాన్ని కరిగించండి. చక్కెర కరిగాక పొంగలి చిక్కగా మారుతుంది. ఆ తర్వాత ఒక చిన్న గిన్నెలో 4 టేబుల్ స్పూన్స్లు నెయ్యి వేసి అంటే వేడి చేసి పెట్టండి. కిస్మిస్ వేయించండి. వాటిని పొంగలిలో జత చేయండి. చివరిగా ఎలకల పొడిని మరియు కొద్దిగా పసుపు జత చేసి బాగా కలపండి. చక్కెర పొంగలిను నెయ్యితో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయండి. ఈ చక్కెర పొంగలి స్వీట్గా సువాసనతో పండగ సందర్భంలో అందరికీ ఇష్టమైన ప్రసాదం అవుతుంది.

శ్రోతలు, ఈ మధ్యాహ్న కాలంలో స్వామివారి మధుర గీతాలు ప్రసారం చేస్తూ మీతో వ్రతంతో సంబంధించిన కొన్ని రెసిపీలు పంచబోతున్నాను. అయితే నేటి కార్యక్రమాన్ని వింటూ ఉండండి.

శ్రోతలు, ఇంతటితో నేటి ప్రసారం పూర్తి అవుతున్నది. మమ్మల్ని వినడానికి అనేక కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం. మీ చెల్లమ్మ గిరిశాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు.

నమస్కారం శ్రోతలారా, మీ ఉదయాన్ని మధురమైన సంగీతంతో, భక్తి రసంతో, మన సంస్కృతి పరిమళంతో నింపుతూ మీ ముందుకు వస్తున్నది మీ అభిమాన కార్యక్రమం తొలి రాగాలు. ఈరోజు మన కార్యక్రమం అంతా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యనామ స్మరణకే అంకితం. శ్రీవారి నామస్మరణతో మారుమోగే ఆలయం, పూజారి స్వామివారికి మంత్రోచ్చారణతో చేసే సేవ, భక్తులు కలిసి ఆలపించే కీర్తనలు, పూలతో దీపాలతో మామిడి తోరణాలతో అలంకరించబడే దేవాలయం, చివరగా అందరూ కలిసి స్వీకరించే మహాప్రసాదం ఎంతో దివ్యం, ఎంతో దివ్యం.

తరతరాలుగా మన మారిషస్ దేశంలో మన తెలుగు కుటుంబాలు భక్తిని భాషను సంస్కృతిని ఆలయాల ద్వారా జీవించి ఉంచుకుంటున్నాయి. ఈరోజు నుంచి మనం 2 ఎపిసోడ్లుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తి సాంప్రదాయాన్ని, ముఖ్యంగా మారిషస్లో మనం జరుపుకునే సామూహిక ఆధ్యాత్మిక వేడుకల అందాన్ని స్మరించుకుందాం. మరి ఆలస్యం ఎందుకు? మనసారా పలుకుదాం, గోవిందా గోవిందా.

పిల్లలను ఆలయానికి తీసుకెళ్లడం కూడా ఒక గొప్ప పెట్టుబడి. వారికి ప్రతిసారి పెద్ద పెద్ద ఉపన్యాసాలు అవసరం లేదు. వారు చూస్తారు, వింటారు, అనుసరిస్తారు, గంట మోగడం చూస్తారు, దీపం వెలిగించడం చూస్తారు, కీర్తనం కీర్తనలు వింటారు, గోవింద అని పక్కన ఉన్నవారు పలకడం వింటారు, మహాప్రసాదం తీసుకుంటారు. అలా చిన్న చిన్న అనుభవాల ద్వారా వారి మనసులో ఒక అనుబంధం ఏర్పడుతుంది.

శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ ఉన్న రోజు ఉదయం నుంచి ఒక ప్రత్యేకమైన వాతావరణం మొదలవుతుంది. ఇంట్లోని భక్తిభావం మొదలవుతుంది. పిల్లలు సిద్ధమవుతారు, పెద్దలు పూజా సామాగ్రిని సిద్ధం చేస్తారు, ఎవరో పూజ తీసుకువస్తారు, పూలు తీసుకువస్తారు, ఎవరో పండ్లు, ఎవరో కొబ్బరి కాయలు, మరికొందరు నైవేద్యానికి కావలసిన పదార్థాలు. అలా ఒక్కొక్క కుటుంబం తన వంతు భక్తిని తీసుకుని ఆలయానికి చేరుతుంది. ఆలయం దగ్గరికి వెళ్ళగానే వినిపించే గంటల శబ్దం, దూరం నుంచే కనిపించే అలంకరణ, భక్తులతో నిండిన ప్రాంగణం, ఇవన్నీ మనసుకు చాలా ప్రశాంతతను అందిస్తాయి.

పూజా ప్రారంభమైనప్పుడు ఆలయ వాతావరణం ఒక్కసారిగా మరింత ప్రశాంతంగా మారుతుంది. పూజారి మంత్రోచ్చారణ, ఘంటానందం, ధూపదీపాల సువాసన, మంగళహారతి వెలుగు, శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా నిలబడి ప్రార్థిస్తారు. అర్చకుడు స్వామివారికి అభిషేకం చేయడం, అలంకరించడం, నైవేద్యం సమర్పించడం మన సంప్రదాయంలోని ప్రతి ఆచారానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక భావం ఉంటుంది. మన పెద్దలు ఈ పూజా సంప్రదాయాలను కేవలం ఒక ఆచారంగా కాకుండా తరతరాలకు అందించాల్సిన వారసత్వంగా భావించారు.

0: శ్రోతలారా ఆశిస్తున్నాం నేటి ప్రసారం మీకు చాలా బాగా మెచ్చింది. ఇక మీ వర్షకు సెలవు ఇవ్వాలి. నమస్కారములు, శుభదినం.
1: 819 కిలోహెర్ట్జ్, యే హై రేడియో మారిషస్. రేడియో మారిషస్.
2: రజనీ గంధా ద రోజ్ రాత్రి రేడియో మారిషస్ వర్ రజనీ గంధా.
3: नमस्कार श्रोतनो, शिरीसोबत आपण आहात त्या रेडिओ मॉरिशसवर आणि रजनीगंधा कार्यक्रमात मी तुमचे अगदी मनापासून स्वागत करतो. श्रोतनो, फक्त 20 मिनिटांचं कार्यक्रम आहे, वेळ कमी आहे, तेव्हा पटकन कार्यक्रमाची सुरुवात करूया एका भक्तिगीताने.